0: ఫ్రెండ్స్తో జేఎన్ కాలేజ్ పాసిఘాట్ లో ప్లే గ్రౌండ్ లో డెలాక్ టీమ్స్ ఎం రాన్పూర్ క్లీన్ గ్రీన్ అండ్ ప్లాస్టిక్ ప్రీ పాసిఘాట్ ఎం లుబోంతు మీకు ఇమ్మున్ గతో మిలోలేగా 9 కిలోమీటర్స్ డుబ్బోంతో మిమలేగా 6 కిలోమీటర్ డుబ్బోంతో ఇతో సిరియుం అది లుతడాగో మేము సొల్లు ఇన్ బిడుం తన్నా కిటింగ్ ఐప
1: Siyum ka adi lutarago mantarong ang tanna kedinge adi pebolo. Miriponung ayon holo tanna kedinge.
2: HIV kinam abalok menggab gabanam arorupa moye hanam lagangko takamam lukan lambitung.
3: HIV kina amilok iya lamulo kinam de ayon hirung atirung kenno himap mimamilo kedbohila amur abo himilo SIV kinamde ayon hidu. SIV kinamde bejuatel keng midumanyam nengmilo ayon hiladung. Delok anade SIV gedung imbilo kolokom ayon hiladung.
2: Idokom menggap galangka dubo dagbo hikolok alak horuk hikolok gomru hikolok dobotubo hikolok delo tarhungu bungkolok HIV kinam hi biaggong madung.
3: SIV kinam itum hidop potalo menap kade hilangka Dem imulo denam pe ye langolo kampo pe ye namem ye ladu. SIB kinamem pesope aimam. Kinam hok legangem cenpu pe aidung delo kinamem aroru pe kangek pe aidung. Delo SIB kina amiem luke loreng kapa aimam. SIB kinam hok legangem aipe cenpe mena kedinge National AIDS Helpline 1097 lo irikhila legangem tanom hilangka. Arunachal Pradesh State AIDS Control Society Director Health Service Naharlagun Bana Lagagam Mungabodola Agamun Bikanden Batu